పొరుతుగు ఆయన సందర్భ దిక్కున ఆయన సరే కడతబడ్డాను. అన్యాయకారి అంతానే ఆయన సరే కడ్పోడే సరైంది పోతుండు. ఆ పుణను పతొందు కొనుగు పోదు అల్పయితన జన యాగశాలద కంబుగేను కట్టుబాడియే శాంతశీలక భారీ సంతోషాండు. నేను పుగారియే మెచ్చే నీకు దేవిన విశేషమైన అనుగ్రహం ఉంటాపుడు రాజా, నీకు బడ తీర్థిప్పుడు నచ్చిన కెదుటు మీద శుచిర్ భూతే అది బలా అంది. ఇంక మేనకేని దుంబే గుర్తుండు నీకు బడదు సమయ కాతుందు పోయే శుచిర్భూతే అది మీద బత్తే బత్తిలకనేవండి తులా కాళికాదేవిన విగ్రహం ఉండు అయితే ఏదో నిటోప డబురుడు ఎనపండే స్వామి అడ్డ బూరునేదాల తొందరేజి అండ యాను చక్రవర్తి ఈతనేట ననవరికి అడ్డబూరుదు తరతగ్గ అది ఎంగొత్తిజ్జి అంచే అది వావంజి రీతి పద్ధతి మూలు అడ్డబూరుడు పనిపడిన ఈరే తోజాలు కొన్న ఎనంచనే వాళ్ళు పోలేదు సత్యాన్ని నమ్మి అవుదాలి అష్టాంగ నమస్కారం అన్న ఇంచదుల ఎన్మ అంగవుల భూమికి తాగుడు పండు నిటోప అడ్డబూరి అవే పొరుతుగు ఎన్న కైటెత్తిన కత్తిని దెత్తు ఆయన తరే నేను కడితే శాంతశీలే సైతుపోయే మాయావి దుష్టాయ కెంగుడే సైతుపోయిన పుత్రుడు కాళికామాత ఎన్నెదురు ప్రత్యక్షరాయన ఈ కలియుగుడు దేవిని దర్శన మాత్రం ఆయన సాధ్యం ఉండా అంచిత అప్పైన తూదు భారీ సంతోషాది అని సుగితే ఆ మహాతాయి ఇంక అనుగ్రహం అల్తారు రాజా విక్రమ అన్యాయగారి అంచిన ఈ కాపాలి కనుక ఎరుదు లోకు ఎడ్డెను మలత అయి కాత్ర శాశ్వతవాయి రాజ్యాలు కూడా ఉంజి సావిరద ఆయుష్యను నీకు కొరతే అప్పే కాళికామాత కొరినచిన అనుగ్రహ అతు మాత్రాత్ విశేషమైన మంచి శక్తి ఆయుధ చంద్రహాస నా నిన్ను తెదొలనా పడు కొంచెం మళ్ళా కత్తిలా నిన్న కైకి కొరియరు ఆ కడసలేని పదొందు అప్పేకి నమస్కారం అంతదు కుడయ్యను రాజ్యకు బత్తే రాజ్యకు బత్తిన పుత్రుడు భారీ ఆచిరుడు ఎన్న మెగ్గి బట్టికేండి దానన్న ఇత తడ ఆయన దాదాండు నడతనండి పూర పండే ఎన్న మెగ్గి అవి మంత్రి ఇంచాయతే వండి భారీ బుద్ధివంతి అయిన దాని ఆయన మంత్రి మల్దిని ఆయన బుద్ధివంతిగా మూలలా ప్రయోగం అల్తాయి అన్నా అప్పే కొన్నంచిన ఉంజి వర్షద ఆయుష్యను నీకు రెండు వర్ష ఉంజి సావిర వర్షద ఆయుష్యను నీకు 2000 వర్షాల పిల్లక యానం అల్పే అవి ఇచ్చా ఉంజి సావిర వర్ష రాజ్యను ఆళ్ళ పంపినంత నీకు అనుగ్రహ అప్పు కొంచెం వేల మలుపు ప్రతి ఆది తింగులు కూడా లోక సంచార మలుపు ఆది తింగులు ఇడీ తిరుగుని ఆది తింగులు సింహాసనుడు కుళ్ళుని అంటే ఉంజి వర్షం అండా అప్పే కొన్న ఆజి నువ్వు తలపతిక్కలేక అండి కూడలు లాంచని ఆది తింగులు ఇడి ఊరుద ప్రవాస జనకులను ఆదేచ్చ తూపిని ఆది తింగులు సింహాసనుడు కుళ్ళుని ఇంచాన 1000 పోతు 2000 ఆపండు ఆయన బుద్ధికి వంతికి ఆయన మెచ్చే నేను లోకగుల ఎడ్డాపండు కుళ్ళిది పట్టడు కుళ్ళి నంచిన అరసు లోకకు తిరిగేలా పోవంతే ఎత్తుండా ఆయన లోకానుభవండా పూజి ఐక్యత తిరిగినటువంటిని కోశ ఓదు లోక తిరుగు ఉంది ఇంక వారి ప్రయోజనకు వస్తున్నావు ఇంచా ఉంజి ఉంజి వరుస తిరుగుని ఉంజి ఆది తింగులు తిరుగుని ఆది తింగులు సింహాసుడు కుళ్ళని ఈ రీతిడు ఎన్న కార్యభార నడుతోంది ఇత్తండు ఈ ఉజ్జనాపురుడు ఉంజి సంప్రదాయం ఉండు ప్రతి వర్ష మారిన మీద సమయుడు విద్వత్తు కోసి నడపావుని వేతవేత ధార్మిక కార్యక్రమములు ఉండు అయిత ఒట్టుకు ఎన్న ఆస్థానడు పునంచిన నవరత్నరు ఉర్మజన విద్వాంసరు అక్కలైన దీవందు వాక్యార్థ కోర్తి నడపవునంచిన వంజి ఉద్దేశ ఇని అంచితిన వంజి సుదిన ఆది తింగుడు ఇడీ తిరుగుదు మారణమిగానగా ఊరుగు ప్రవేశమల్దయాను విశేషమైన నవరాత్రి ఉత్సవ ఉర్మదిన అప్పెన ఆ వంజి పర్వ భారీ పొర్లు నడుస్తుంది ఇని విజయమ దశ మీద పరువదిన ఈ విజయదశ మీద అనేక విద్యాదశ మీదలా పుదరు అంచేత విద్వత్తు గోష్ఠి నడపడు పరమున కారణం పడదు మల్ల సభే నేను సేరాదే ఎన్న ఒర్మ జన పురోహిత వర్గదగల పండితర్నకలు సాలుగా ఉండాసుగట్టు కూలుదేరు
அக்கெல்லாம் பிராவுடைய ஊர்ல ஜனக்குள்ளே சேர்ந்தேன்.

0: ఓన్ని చెప్పాలి కొన్ని బతులు అయికోస్తారా. కృషి కృషి క్షేత్ర కృషి పంపణి నవ్వు ఆ ఇంత బగ్గె కీళ నడత జనరేషన్ ఖండిత వదల బరియరబడ ಐಕೆ ಅಂಚಿನ ಮನೋಮಾಲಿನ್ಯ ಇತ್ತಿನ ದಾಂಡ ನಮ್ಮ ಅಂತೆ ದೂರ ಮಾಡ್ಕೊಂಡು ದಯಪಡಂದಾಂಡ ಇನಿ ಸಮಸ್ಯೆ ಮುರಣಿ ಇದು ಒಂಜಿ ಭಾರಿ ಶೋಕದ ಕತೆ ಬತ್ತಿತ್ತು. ಒರೆಗೆ ಗಲ್ಲು ಶಿಕ್ಷೆಗೆ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಆಂಡ್ ಕೋರ್ಟುಡು ಗಲ್ಲು ಶಿಕ್ಷೆ ಅಂತ ಕೊರ್ಪಣೆ ಅಂದಾಂಡ ಅಂಡ ಜಡ್ಜಲ್ ಎತ್ತದ ಬಂಡೇರಿಗೆ ನಿಕ್ಕ ರಡ್ಡ ಅವಕಾಶ ಉಂಡು ಒಂಜಿ ಕೆಕ್ಕಿಲ್ಗೆ ಬಲ್ಲಬಾರದು ಹೋಯ್ತುಂಡು ಅವ ಹತ್ತಂದಾಂಡ ಕಾಳಿಂಗ ಸರ್ ಪಡೆದುಚ್ಚಾ ಉಂಡು ನಿಕ್ಕಿ ಓ ಆ ಆತನಗ ಆರು ಬಂಡೇರಿಗೆ ಕೆಕ್ಕಿಲ್ಗೆ ಬಲ್ಲ ಬಾಂಡ ಎತ್ತು ಸಮಯ ಬೋಡಾಪುಂಡು ಸಹ್ಯಾರೆ ಒಂಜಿ ಮಿನಿಮಮ್ 20 ಮಿನಿಟ್ಸ್ ಬೋಡಾಪುಂಡು
1: ಸರಿ
0: ಇಂದು ಕಾಳಿಂಗ ಸರ್ಪಾಂಡ ಕಾಳಿಂಗ ಸರ್ಪಾಂಡ 2 ನಿಮಿಷದಲ್ಲೇ ಅಳಕ್ಕ ಬೋಪ ಅಪಕ ಕಾಳಿಂಗ ಸರ್ಪಾಣೆ ಅವು ಸರಿ ಮಣ ದಾನಿ ಆಯ್ನ ಗಲ್ಲು ಶಿಕ್ಷದ ಅಡಗಲ್ಲಿ ಎತ್ತೊಂದು ಬೋಂಡು ಎತ್ತೊಂದು ಬೋದು ಮೋನದ ಕುಂಟುಪುರದ ಎತ್ತಿಡು ಮೋನದ ಕುಂಟುಪುರದ ಎತ್ತದಾಪುನ್ನೆ ಈ ಉಚ್ಚುನ ಎತ್ತ ದೋಜಿಪಾಯರು ಇಂದ ಜಸ್ಟ್ ಕೊಡಕ್ಕೆ ಬಣ್ಣೇರು ಕಟ್ಟಾಡ್ದು ವಿಷಾಪುರ ಫುಲ್ಲುಂಡು ಟೆಸ್ಟ್ ಮೇಲೆ ತಿಂಡು ಇಂದು ಇದನ್ನು ತುಚ್ಚುಂಡು ಸೆಲ್ಫಿ ದೆಪ್ಪು ಅಂಡ ದೆಪ್ಪು ಸುರುಪಿ ಒಕ್ಕ ಸೆಲ್ಫಿ ದೆಪ್ತಾರೆ ಅಂಚಾದ್ರೆ ಸೆಲ್ಫಿ ದೆಪ್ಪು ಅಂಡ ದೆಪ್ಪು ದಾಳ ಬಡಿಸಿ ನಿಕ್ಕಲು ನಿಕ್ಕಲ್ನ ಬೇಲೆ ಹಾಕಲಿ ಬಣ್ಣ ಸರಿ ಓಕೆ ಬಂಡದು ಮೌನ ಹಿಂಗೆ ಗುಂಟು ಬಾಡ್ದು ಉಚ್ಚುಂಡು ಎತ್ತು ಬರಿಕದಿಯರಿಗೆ ರಡ್ ಗುಂಡು ಪಿನ್ನು ನಡೀಟು ಕುತ್ತಿಯ ರಿಸಲ್ಟ್ ಹೆಂಚಿನ ಬಂಡ ರಡ್ಡೇ ನಿಮಿಷ ಜೀವ ದಾಯಿ ಆಯನ ಮನಸ್ಸಿನ ಹಿಂಗೆ ಉಚ್ಚು ತುಚ್ಚುಂಡು ಹೆಂಗೆ ಉಚ್ಚು ತುಚ್ಚುಂಡು ಹೆಂಗೆ ಉಚ್ಚು ತುಚ್ಚುಂಡು ಒಂದು ನೆಗೆಟಿವ್ ಫೀಲಿಂಗ್ ಜಾಸ್ತಿ ಅನ್ನಾಗ ನಮ್ಮ ಬಾಡಿ ಇಟ್ಕೊಂಡಂತಿನ ಹಾರ್ಮೋನೇ ವಿಷ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಕೊಂಡು ಲಾಸ್ಟ್ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಬ್ಲಡ್ ರಿಪೋರ್ಟ್ ತೂನಾಗ ನೆತ್ತೆರಡು ವಿಷಯ ಇನಿ ಮನೆಯೇವ ಮನುಷ್ಯ ನಾಂ ಕಾರಣ ಬಂದ ಮೋಕ್ಷಯೋ ಪ್ರತಿ ಒಂಜಿ ಮನೋಮಾಲಿನ್ಯಗಳ ನಮ್ಮ ಮನಸ್ಸೇ ಕಾರಣ ಅಂತ ಇನಿತ್ತ ಮಾನಸಿಕ ನಮ್ಮ ಜೋಕಿನ ದಾಯಿ ಈತೆಲ್ಲೆ ಪ್ರಾಯಡು ಐಕ ಬಾಲ್ಯ ದೇವರ ಕೊರನೆ ಬದುಕ ಕಟ್ಟೋಣ ಎಂದು ಬಾಲಲೀಲನ ಪದ ಅಪ್ಪೆ ಅಮ್ಮನಿಗೆ ಸಂತೋಷ ಕೊರಲ ಅಂದ್ಕೊರ್ನು ಐಕ ನಮ್ಮ ಹಿರಿಯಕ್ಕೆ ಬಾಲ್ಯ ಬಾಲ್ಯಡು ಒವೇ ರೀತಿಯಿಂದ ಒತ್ತಡ ಕೊಡ್ತಿದ್ದೀರಿ ಆ ಬಾಲಲೀಲನ ತೋಜ್ಪಾದೆ ಪಂತಿಗೆ ಬೋಣಗಳಲ್ಲಿ ತಂದು ಬಂದಿತ್ತೇರು ಅಂಡ ಇನಿ ಆಫೀಸ್ಗೆ ಬೋಣಗಳಲ್ಲಿ ತಂಪೋಯರ ಆ ಪೂಜಿ ಅನಿವಾರ್ಯತೆ ಉಂಟು ನಮ್ಮಡ ಅಂಡ ಪ್ರಕೃತಿ ಪ್ರೇಮನ ದೂರ ಮಲ್ಪನೆ ಕೊಡಿಸಿಂದ ಬಾಲ್ಯ ಕೊರನೆ ಬಾಲಲೀಲನ ತೋಜ್ಪಾದ ಅಪ್ಪ ಅಮ್ಮಗೆ ಸಂತೋಷ ಕೊರಲ ಯೌವನನ ಕೊರನೆ ಬದುಕು ಕಟ್ಟೋಣ ಒಂಜಿ ಬೇಲೆ ಮಲ್ಪು ಪುರ್ಲುಡೆ ಆ ಬೇಲೆನ ಪ್ರಾಮಾಣಿಕವಾದ ಮಲ್ತದ ಸಂಪಾದನೆ ಮಲ್ಪು ಒಂಜಿ ಇಲ್ಲು ಕಟ್ಟಲ ಬಾರಿ ಸೋಕದ ಇಲ್ಲು ಬೋಡಂಡ ಕಟ್ಟಲ ನಿಕ್ಕು ಬೋಡ ಎನ್ನ ವಾಹನ ಮಲ್ತೋ ಬೆತೋಣ್ಲ ನಿನ್ನ ಅಪ್ಪ ಅಮ್ಮ ನಂಜಿ ಪುರ್ಲುಡೆ ದೂವಣ್ಲ ಆಂಡ ಇನಿ ಬದುಕು ಕಟ್ಟೋಣ ಆಯ್ನಂಚಿನ ಯೌವ ಯುವ ಜನತೆ ಡ್ರಗ್ಸ್ ಗಾಂಜಾದಂಚಿ ಬೋವನ್ನುಂಡು ಪ್ರೀತಿ ಪ್ರೇಮ ಅಂತ ಬಂಡದು ಬೋವನ್ನುಂಡು ಬುಕ್ ಫೇಸ್ ಮಲ್ಪಣ ಪ್ರಾಯಡು ಫೇಸ್ಬುಕ್ ಕಂಡ ಬಟ್ಟೆ ಇತ್ತದೆ ಅಪ್ಪಮ್ಮನ ಲೋಡ್ ಡೌನ್ ಮಲ್ಪಣ ಬಿಡುದು ಡೌನ್ಲೋಡ್ ಜಾಸ್ತಿ ಮಲ್ತದೆ ಸೆಟಪ್ ಆವಡ ಎನ್ನ ಪ್ರಾಯಡು ಜೋಕಲ ಲೈಫ್ ಅಪ್ಸೆಟ್ ದಾಯ ಒಂದೊಂದು ಬಂಡ ಪ್ರಕೃತಿ ಪ್ರೇಮ ದೂರ ಆದ ತಂತ್ರಜ್ಞಾನದ ಪ್ರೇಮ ಕೈತಲ ಐಕ ಸ್ವರೂಪ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಮಲ್ಪಣಂಚಿನ ಬೋರ್ಡನ್ನ ನಮ್ಮ ಕುಟುಂಬನ ಬೇತೆ ಕುಟುಂಬದ ಒಟ್ಟಿಗೆ ಕಂಪೇರ್ ಮಲ್ಪನಲ್ಲ ನಮ್ಮ ಜೋಕ್ಲಿನ ಬೇತೆ ಜೋಕ್ಲೊಟ್ಟಿಗೆ ಕಂಪೇರ್ ಮಲ್ಪನಲ್ಲ ಏಪ್ಪ ಬುಡುಪ್ಪ ಆನಿ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ನೆಮ್ಮದಿ ಬಂದ್ಬಿಡಂಚಿನ ಬರ್ಬ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಐಕೆ ಅನ್ನ ಕೊಯ್ನವಳು ಪುರ ಬರ್ಪಣ ಉದಾಹರಣೆನೇ ಇಲ್ಲೊಕ್ಕೆ ಅಲ್ಲ ಕೆಲದಾಗ್ಲೂ ಬಣ್ಣ ಐದಿ ಪಣ್ಲಿ ನಂದೇ ಉಡುಡ್ಚಿ ನನವರಿ ಅಲ್ಲ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಗೆ ನಮ್ಮ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಲ ನೀವು ಹಾಲ್ ಮಾಡ್ತಾರ ಪೂಜೆ ಎರಡು ಜೀಯ ನಾಡ್ದು ಹತ್ತಲ್ಲೇ ಇದ್ದೈತಿನ ಇಲ್ಲ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಲ ಒಂದು ಹೂವಾಂಡ ಹಾಲ್ ಇಲ್ಲದ ಮಾಡೆಲ್ ಡಿ ಇಜಿನಂಡ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಲ ದಾನಿ ಬೇತದಲ್ಲ ಜಪ್ಪ ಪೂರೆಲ್ಲ ಬರೋಡು ಅಂಡ ಐಕ ಎಂದು ಇಪ್ಪಿಜಿ ಬರ್ಪಣಕ್ಕೆ ಟೈಮಿಂಗ್ಸ್ ರಿಸ್ಟ್ರಿಕ್ಷನ್ ಇಜ್ಜಿ ಎದ್ದು ಬರ್ತಿರ್ಲ ಬರೋಡು ಕೆಲವು ಇಲ್ಲ ಲಂಚನೆ ನನ್ನ ಏರ್ಲ ಬರ ಏರದ ಪಾತ್ರೆ ಪೂರ ದೆಕ್ಕದು ಜಪ್ಪುಗ ನನಗ ಟಿಂಗ್ ಯಾಕಡೆ ಬರ್ರೆ ಐಜಿ ಕೂಳೇ ಬರ್ಪಣ ಬರುತ್ತಾತ ಈ ಯಜಮಾನರು ಪೀರ ಶುರು ಹೊಡೆದು ಬಾತ್ರೂಮ್ ಟಾಯ್ಲೆಟ್ ಪೂರ ತೋಚ್ತಾವನು ಅಂಡ್ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಗೆ ಬೋಡು ಪೊರ್ಲುಡೆ ಉನೋಡು ಎಡ್ಡೆ ಮನಸ್ಸಡೆ ಅಕ್ಲೆ ಗುಂಜಿ ಎಡ್ಡೆ ಪೂವಯಕ್ಕೆ ಐಕೆ ಮನೋಮಾಲಿನ್ಯ ಪೆರವಲ್ಲಿ ಮನಸ್ಸಿಗೆ ಅರ್ಕಾಟ ಮಾಡೋಣರವಲ್ಲಿ ಎಡ್ಡೆ ಮನಸ್ಸಡೆ ಎಡ್ಡೆ ಅಲೆ ಮನಿಗಳು ಈ ಇಲ್ಲ ಎಡ್ಡೆ ಉತ್ತರೋತ್ತರ ಅಭಿವೃದ್ಧಿ ಅಲೆ ಎಂದು ಬಂಡ ಅಲ್ಪಾಡ್ದು ಬಣ್ಣಗ ಸೀದ ನಮ್ಮ ಇಲ್ಲಡೆಗೆ ನಮ್ಮ ಬತ್ತಡ ವಾರೀತಿದ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲ ಸಮಸ್ಯಾ ಪಣೆಯಪ್ಪ ಬಂಡ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಗೆ ಹೋದು ಅವಳು ಶುರು ಮಾಡ್ಕೊಂಡೆ ನಮ್ಮ ಓ ಅಂದು ನಮ್ಮ ಇಲ್ಲ ಇಂದು ಅಂಜಿ ಇಲ್ಲಿಯ ಪುಣೆ ನಮ್ಮ ಇಲ್ಲ ಅಯ್ಯಂತ ಗರ್ಭದ ಮಲ್ಲಾಲ್ ಇಂದು ಅಂಜಿ ಅರ್ಕಾಟ ಪಾಡೋಣ್ರದು ಅಂಡ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲಡೆ ಬತ್ತದೆ ಮೂಡಿ ಮೂಡ ಅಪ್ಸೆಟ್ ತಾನೇ ಹೋತ ಜನ ಇಲ್ಲೊಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ಪತ್ತೆ ಬಂದು கடிச்சுக்கிறனே போயிடுறேன். கம்மத் மஸ்தி கேன்சார் குண்டு செய்த பத்து தானே பண்ண இக்கல பேச்சனா போய் எங்களை கஞ்சின பெந்து கட்டுறா ஹண்ணட்டு அவரத்து ஜ ఈ సంబంధ కొడుచి వండి అని అంటే తబల కొట్టుద్దు మలుకుండా ఎత్తి మలుపు గుడిపోయారు అయిన అయిన గుడిపా తిప్పి కొంచెం నూతులు దాంట్లో తీసుకుంటా ఇచ్చా విట్టాలకి ఆయన కొరియంత ఎత్తు కొరుగు అర్ధకరదే కొడిచి ఇచ్చి సజ్జనే ఉడికి సజ్జనికి ఏరైనటువంటి ఎదుర్పు ఇచ్చింట సజ్జనికి భయం అవంజి నామాల తెలికేల అలక్కనుల కడిగెత్తి వెంద్రదల కట్టుదేరియా ఇల్లాలు రడ్రడ్డు కంబళ తయరు నీ పావలి నాకు వల్ల వెంది ఒక టాయిలెట్ ఉండు ఒరోని ఆజా జనపి దైవలు తేరు ఎక్కమను అని అరకాటపాడు ఈ అరకాటపాడు ఉందే వంత కృషి తవలవు నమ్మ దూరాయి చెప్పండా నమ కృషి తిక్కునంచిన ప్రాకృతిక సంతోషం అంతే కమ్మి మలుతుంది మలుతుంది మలుతుంది అర్కడపాడు రసులు మలుతున్నదావరనదా ఏతు మల్ల ఇల్లిప్పడ బందులే నమ్మ మనస్సు నెమ్మదిన ననొంజి ఇల్లడేగల నమ్మ జోకుల భవిష్యత నిర్ధారణ బాకిద ఇల్లడేగల కురిపెట్టు నమ్మ నెమ్మది ఆడ నమగెరిపిన ఇల్లు కట్టినట్ల పుగారు పేరు బతనకు పాప అప్పమ్మకి దాల ఇచ్చాను మారయా కాలు ఐదు సెన్స్ జాగ్రత్త నెక్కలి మగే ఎల్లబ్రాడు తబల కలుపు ఎడ్డ బొట్టు తిగిన కాసులు గమ్మత్ వల్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోడు పుర తర్పాదు పాడున సజ్జాగి తులైన ప్యాంట్ ఒట్టె కొత్తయ్యర వాళ్ళు పైరస్ పాడు ఉండున్నాయి పాప అంచిన పుర షాపింగ్ మరణి దుడ్డు హాల్లా పుజి ఆయన బుద్ధివంతి గిడవే ఉంది సో కదా ఇల్లు కట్టనే పండు పుగారు పక్క మాతేరంగా పుగారు ఒక్కటి కెలవిళ్ళలో సారీ ఉండదు జోకులు నంచిడుదు ఇంచిడుదు పురకడ పడిపోయి ఐస్ క్రీమ్ కొనయారే ఒక కట్ట దిక్కుంట పేతేనండి పూరాదు అయ్యో మీటర్ బత్తి పూజారు మరలా తంబాగి నరమణి మరలు పోడి ఇటుమణి పెరాలి അത് ഒഞ്ചി മകയപ്പണി മൂജി മാളികത ഇല്ല കട്ടതെത്താ നാണ വളരെപ്പെരമേ നമ്മയാർപ്പേനെ നാണ കഞ്ചികാര കൂട് കട്ടത് ഗുളാബി ഇന്ന് പാരിവാള കുള്ളാടവുള്ള മറന്ന തമ്പ ഒക്ക ഒഞ്ചി മണ്ടാക്കണ കാസാസ ഒക്കതായി തണ്ടു പൊരുൾ ഉണ്ടത് പോണക പണ്ടുണ്ടായാലും ഐക്ക് മാനസിക നെമ്മതി പോടുന്നാണ്ട ബന്ധുലേ കെലവ് വിഷയം നമ്മ അർക്കട പാടുന്നു പുതോടു ಕೃಷಿ ತಬಕೆಲಾತಿ ಕೃಷಿ ಆವಂದ್ಯ ಕೃಷಿ ನನ ಕೃಷಿ ಆವಂದದು ಪಂಡದಾನಗ ನಮ್ಮ ಐಡದು ದೂರ ದೂರ ದೂರ ದೂರ ಪೋಂಡ ಈ ಪ್ರಕೃತಿ ಸಂಪತ್ತು ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ಒರಿಪಾದ ಕೊರಿಚೆ ಅಂದ ದಾದ ಮಲ್ಕೊಂಡು ಅಯ್ಕು ಇಲ್ಲೋ ಕೇಳಿ ತಿಂಡಲ್ಲ ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮಲ್ಕೊಂಡು ಕೆಲವು ಇಲ್ಲ ಬೈಯಾಡು ಬರ್ತೇವೆ ಬೈಯಾಡು ಬರ್ತದ ಕೋಳಿಗೆ ಮಾಳ್ಕು ಪರಂದು ತಿಂದು ಸೀದ ಉಳಾಯಿ ಹೋಗ್ಬೇಕು ಹಾಂ ಇಲ್ಲಿ ಬಾರಿ ಬರಲಾತು ಬಾರಿ ಶೋಕ ಲೈಟಿಂಗ್ ಕೂಡ ಸೂಪರ್ ಆಗ್ತದೆ ಒಂದು ಮಿಸ್ಟೇಕ್ ಮಾಡ್ತಾರೆ ಈ ಬೀ ಮೀ ನಿಂಚದೆ ಅಂದ್ರೆ ನಿಂಚ ಚರಟಿ ಪೀಠದೆ ತಂದು ಅವಳು ರೆಡ್ ಕುಟ್ಟಿ ಪಿಲ್ಲರ್ ಪಾಡದೆ ಇಂಚ ಸುಲಾಬಡಿ ರೀ ನಾಲಿಂಚದ ಸ್ಲ್ಯಾಪ್ಡ್ ವರ್ಕ್ ಏರಿಯಾ ಏಪಂದು ಇಲ್ಲೊಕ್ಕಿಲ್ದಾನೆ ಪಯ್ಯ ಆರ್ದಾನ ಉಕ್ರೇನ್ ಕ್ರೇನ್ ಕೊಂಡ್ರು ಪಿಲ್ಲರ್ ತಿರ್ಗಾರ ಒಕ್ಕಿಲ್ದಾನೆ ಪಯ್ಯ ಆಗ್ಬೋದು ಪುರಿ ಹುಟ್ಟಿದ ಇಲ್ಲ ಆಂಡ್ ಅವು ಆತೆಕ್ಕೆ ಮುಗಿಂಡ ಮುಗಿಂಡ ತೊಂದರೆ ಕೆಲವು ಇಲ್ಲ ಪೊಂಜೆ ನಕ್ಕಲು ಸೇರು ಸುರುತಾನಿಯ ಪುರಿ ಬಿಡ್ದು ಹೋಯ್ ಆ ಇಲ್ಲಲ್ದ ಯಜಮಾನಿಗೆ ಪಾಪ ಮಣದಾನಿ ಬಿಲ್ಲೇತು ಬರ್ಬೋದು ಕ್ಯಾಟ್ರಿಂಗ್ ಅಂದ ಆರು ಮಂಡೆ ಹೆಚ್ಚಾಡು ಬೇರು ಈ ಜನ ಪಿಲ್ಲಾರ್ದಿರ್ಗೆ ಯಾರ ಬಿದ್ದಾಡ್ತಾನೆ ಕಾಣೋಟ್ಲ ತೋಜಿನ ಪಿಲ್ಲ ಇಲ್ಲ ಅವಿಡುದಲ ಡೇಂಜರ್ ಮನೋಮಾಲಿ ಹೋಗ ಪಂಡ ಬೈಯಾಡಿ ಬರ್ನಕ್ಕೆಲ್ಲ ಒಂತೆ ವಾಸ್ತು ಗೊತ್ತಿತ್ತು ನಕಲ್ ಬರ್ತಾರೆ ಒಂತೆ ಟಿ ವಿ ಹಿಡಿದು ಅಕ್ಲು ಬಣ್ಣಗಣಿ ಓದು ಓದು ಮೂಲ್ದಾಯಿ ಕಟ್ಟಿ ಸೋಪು ಏನಾದ್ರು పశ్చిమ తగ్గ దీన్ని, పశ్చిమల తగ్గ దక్షిణల తగ్గ మూలటేరవంగా తొంజిపురి మనదాని ఇళ్ళ గ్యాస్ట్రిక్ సులు అండలాకలి రేపుని పశ్చిమ తగ్గ కిరంగద పోడి తిన్న కొత్తే సురూకు నమ్మ నంబికలు ప్రారంభమైన ఇని నమ మల్ల మల్ల ప్రార్థనాలయాలు కట్టదిప్ప, మల్ల మల్ల దేవస్థానాలను కట్టదిప్ప, మల్ల మల్ల ధర్మద వేద వేద ధర్మద వేరే వేరే మల్ల మల్ల రీతిని కట్టదిప్ప, మూలడు నమ్మ దేవేరణ దూయినే మరట్ల కల్లుల అందర్త తుడు మూలడు దేవేరణ దూయినే ప్రకృతిదే. ఇని నమ్మ అనుకూలతకి వేద వేద రీతిని మల్కొందా అంట ఐకు మూడ నంబికలెడు సురూక నమ్మ జోకులైన పిదాయి పత్తుంది బతుంది నమల పిదాయి బతుంది మూల నంబిక ప్రకృతిడు దేవేరుడు దూపునంచిన నంబిక ఉండత్తా, కృషిడు దేవేరుడు దూపునంచిన నంబిక ఉండత్తా. ఆ నంబికను ఏ పొగుల నమ్మ దూరమల పెరబల్లి నమ్మ జోకులు వా డిగ్రీకి పోవాడు ఓడికి పోవాడు బంజికి నుప్పేది. ఇని మూఢ నంబికలు జాస్తి అది కడేకలంకి విశ్వాసంచే అయితే ప్రకృతి నాశమల్పు మలుపు బతుకునెత్తు కౌటుంబిక సామరస్య దూరం అల్పునెత్తు. ఇని భారత ఉంతుదిత్తులా ప్రకృతి దమిత్తుల కౌటుంబిక సామరస్య దమిత్తులా దూరట్ట పోండుందండ నమ్మ భవిష్య పోండు నెక్స్ట్ జనరేషన్ల పోండు అయితే నమ్మ కడపనంచిన ఒంజి మరట్టు అతను నమ్మ కృషికెరాదిత్తిన నమ్మ నటించిన ఒంజి దైట్ ఏరుపూర ఇప్పేరు అయిక ఆ మరక బుధరపరిచి హసిరు హసిరిన హెసరిల్లద మరాదు భారీ శోభడే ఉంది కవిత వరే పేరు వంతు దాయనమ్మ ప్రకృతిని ఒరిపావడు పండ కేవల దుడ్డు మాత్ర తంత్రజ్ఞానుడు మాత్ర బతికేర శాస్త్రేజ్ దాయే ఇత్తేనే జాగతిక తాపమానం ఏరుందు ఏరుందు ఏరుందు ఏరుందు అయికోస్కర వంతే ప్రకృతిక వాద నమ్మ జోక్యులను మల్ల మల్పునంచిన ప్రయత్నం మల్పుగా వంతే ప్రకృతి ప్రీతిల ఆటలమిత్తు పాడగా ఇచ్చిందండ కాలి ఈతెట్టు ఉంటుండు అయికోస్కర హసిరు హసిరిన హెసరిల్లద మరా కొంచెం ఎడ్డే సాహిత్యను పరిచయం అంటుందిలా చెప్పాలి దొడ్డుకు ప్రోత్సాహం.

కేటుంటుల్లేది ఇది రేడియో సారంగం 07.8 FM. ఇది రంగు రంగు జీవన ముండింటుల్లో నాన్నింగ్లో సేఫ్ లక్కుతాయి. ఇదివరకు పరిసరతో రక్షణమే ఇన్సాండు సంరక్షణ చెల్రో బిసియంగా కేటోన్ బన్నారే. ఇదిప్ప జీవనతుల శ్రద్ధ బేను ఈ ఊరు విచారంగా కేటోన్ బర్వ ఖండితమాయిట్టుం ఈ జీవన చెల్రది భారీ బెలియో కర్తవ్య. అల్లాంటే ఈ జీవన చెల్రది ఒక శ్రేష్ఠ పిన్న ముఖ్య కర్తవ్యం ఆయిట్టిక్కడ. జీవనతో బిసియతులలో నొర్ణ్యు పిరిస ఆ విశ్వాస పిన్న ప్రామాణికతమే జీవనతో యశస్సుకు కారణ ఆవుడు. జీవనతులు శ్రద్ధ బేను ఆ శ్రద్ధ ఉల్లో జీవన అది చెల్రదే సార్థకాయు జీవన. నంగ ఎందుకు జీవిసడా చెల్రో ఈ మూలభూత ప్రశ్న నంగలు నిరంతర ఆయిట్టు బియారికిడు పోలే ఆకడు. ఈ జీవనతుకు ఒక నిర్దిష్ట ఉద్దేశ ఇన్నిటే బేను. ఆ ఉద్దేశత్తి తెరిజిట్టు జీవిసియప్పమే ఈ నంగల జీవన సార్థకావుడు. ఈ జీవనతులలో నంగలు కర్తవ్యతెల్ల ప్రామాణిక ఆయిట్టు నిర్వహిసేప్పమే ఈ జీవనతో ప్రాముఖ్యత పిన్న మహత్వ నంగుకు తెలియగు సాధ్యావుడు. ఎంగనమా మింజుడో పిన్న ఎందిగా మింజుడో చెల్రదే జీవనతో ఉద్దేశ ఖండితమాయటం వల్ల ఈ దునియావులు ప్రాణింగం పిన్న పక్షింగం కూడా జీవిసి ఉంటుండు. అయితేగా ప్రాణింగలో కాంటి యార పిన్న విశేష బుద్ధి అది ఇన్సానాయోనుకు ఒక మనిషనాయోనుగు ఉండు. ఇన్సానాయోను ఈ మనిషనాయోను సమా ఉల్లదుడే గ్రహిసగు పిన్న యోచిసగు తెరిఞ్ఞోను. అంగనాయిట్టు ఇన్సాండు జీవన చెల్రది ప్రాణి పక్షింగులు జీవనత్తు పోలే ఆగంటే అవుడు జీవనత్తుకి నిర్దిష్ట ఉద్దేశం ఉండు. జీవన ఎంగన ఇక్కును ఏ ఉద్దేశత్తి జీవన హొందిటిక్కును అది చెల్రదుడే మనిషనాయును తండ్రు బుద్ధిశక్తి వివేచన చింతన పిన్న అధ్యయనత ముఖాంతర కానుగు సాధ్యావుడు. దునియావుడు సృష్టి ఆక్యదాయ ఇలాహ్ ఇన్సానుగు సమాతుడు మార్గదర్శన కొర్తుడ చెల్రది నేరు. తత్వ సంహితంగా ధర్మగ్రంథంగా ఇన్సాండు జీవనత్తుకు బేన్మాయతర మార్గదర్శన కొర్తుడు పిన్న కొర్తుంటు కూడా ఉండు. మనిషనాయోనుగు నల్లు వివేచనుడు పిన్న తిలువలికిడు శక్తి ఉండే ఉండు. నల్లు నల్లు బిసియత్తి తెరిఞ్ఞుండ్రదాయ ఎల్ల అవకాశం మనిషమారుగు ఉండు. అదుడు ముఖాంతరమే జీవనతో నేరాయ ఉద్దేశత్తి అరిఞ్ఞట్టు అదరే పోలే నడుకుడు జవాబ్దారి కూడా ఔండదాయిటిక్కడు. జీవనతులు ఇంగంతో ఎల్ల జవాబ్దారి నొర్ఞప్ప జీవన చెల్రదు శ్రద్ధ ఉల్లు జీవనాయిట్టు పోండు. ఈ శ్రద్ధ ఉల్లు జీవనతులే ఇన్సాను నల్లదుడే పిడిచిట్టు బెడకడే బుట్టుట్టు జీవన రతత్తె మున్నలు కొంపోండది అవుండో కర్తవ్య కూడా ఆయిటిక్కడు. అదకాయిట్టే మనిష ఒరు నీతియుత ఆయు చౌకట్టులు తండ జీవనత్తు రూపిసుడు నల్లో. ఈ జీవనతులు సుఖ దుఃఖ నొంబల సందోల బుల్పు చిరికె పిన సోలు గేలు ఇదెల్ల నొర్ఞప్ప జీవన చెల్రదే నంగుగురు రంగభూమిడ పొలె కాండు. అదలాయిట్టు జీవనతులు మనిషమ్మారుగు ఒక పుద్ధ్యు నమూంతో అనుభవ కూడా ఆవుడు. జీవనతులు జైస్వనింగు నంగళ్ళు ముఖ్యమాయిట్టు శ్రద్ధ బేను. ఆ శ్రద్ధ చెల్రదే జీవనతో ఒక దిక్సూచి. ఆ శ్రద్ధమే జీవనతో ప్రేరక శక్తియుం కూడా ఆయిట్టుండు. ఆ శ్రద్ధలాయిట్టు జీవన నల్లావుడు జీవనతో చుత్తులుం బెల్కరు కానుగు సాధ్యావుడు. చెందంగు జీవన ప్రకాశమయ ఆవుడు. నంగలో ఆశ ఆకాంక్ష పిన్న ఆసక్తి ఎల్ల కార్యగత ఆవునెంగు జీవనతులు శ్రద్ధ బేను. ఆ శ్రద్ధ చెల్రదు జీవనతులాకుడు ఎల్ల సాధనకు ప్రేరణ తండ్రి ఉత్తేజన తండ్రి. అదలాయిట్టు ఎల్లాతుడేం జీవనతులు సాధిసుగు సాధ్యావుడు. ఈ పేడి అజ్ఞాన మనసుడు దౌర్బల్య ఇదెల్ల తిలువలికెడు కొరతలు ఉండావుడు. ఆరు తండ్రు స్వరపనిడెల్ల శ్రద్ధలు పిన్న ఉత్తేజనతులు ఆకడాన అవుండే సమాజ పిన సముదాయ ఖండిత మెచ్చుడు గౌరవిసిట్టు పురస్కరిసిడు. ఇది నేరు అంగంతో ఇన్సానుగు జీవనతులు సులభతులు జయసుగు సాధ్యావుడు. ధైర్య పిన్న ఆత్మవిశ్వాస చెల్రది మనిషమ్మారులు శ్రద్ధడే ఉండాకడు. నల్లు నల్లు సర్వపనికెల్లా శ్రద్ధమే మూలమంత్ర ఆయిటిక్కడు. శ్రద్ధలాయిట్టు మనిష తండ్రు ప్రతి కర్తవ్యత్యం నల్లు నెలలు నిర్వహించి ఉంటూ పోండ. శ్రద్ధ పిన్న స్వరాకుడు ఉత్తేజన చెల్రది ఒరే పావులుడో జంటు మొగ ఇన్నపోలే. శ్రద్ధ ఒరువేళ మనిషగు ఇల్లాంటాయంగు తన్నులు సాధ్య ఇన్ను సాధారణతో స్వరం కూడా అవునుగు అసాధ్య ఆయిట్టు కాండు. శ్రద్ధ ఒరువేళ మనిషగు ఇల్లాంటాయంగు తన్నులు సాధ్య ఇన్ను సాధారణతో స్వరం కూడా అవునుగు అసాధ్య ఆయిట్టు కాండు. శ్రద్ధ చెల్రదే అవునుగు తన్నులు ఇల్లాతో శక్తిడు కొడుతుట్టు జీవనతులు ఉత్తేజన పిరిసపాడు పిన ఒరుమెపాడు నొరియోగు సాధ్యావుడు. ఆరొట్టుగు శ్రద్ధ ఉండ అవునుగు నిరాశ చెల్రదే ఇల్లే. ఇది
ಗಾಂಧೀಜಿ ಚೆನ್ನ ಪಲಕ ಇನ್ಸಾಂಡು ಕಲ್ಬುಡ ಉಲ್ಗ ಉಲ್ಲೋ ಆ ಸುಪ್ತ ಪ್ರತಿಭೆ ಅಡಚಿಟ್ಟು ಎನಿಪಾಟನೆಂಗೆ ಮುಖ್ಯಮಾಯಿಟ್ಟು ಅವನಿಗೂ ಶ್ರದ್ಧೆ ಬೇನು ಅಂಗನಮೇ ಪ್ರೋತ್ಸಾಹಂ ಬೇನು ಈವರು ವಿಶೇಷಮಾಯು ಶಕ್ತಿರೆ ದುನಿಯಾವುಡ ಪರ್ತಲು ಕ್ರಮತ್ತಲು ಕುಂಪೋಯಂಗೆ ಭೌತಿಕ ಪಿನ್ನ ವೈಜ್ಞಾನಿಕ ಬೆಳವಣಿಗೆ ಸಾಧ್ಯ ಆವಡು ಅದೇ ಶಕ್ತಿರ ಭಾವನೆ ಆ ಯೋಚನೆ ಪಿನ್ನ ವಿವೇಚನೆಡ ಪರ ಕುಂಪೋಯಂಗೆ ಈ ಕಲೆ ಈ ಸಾಹಿತ್ಯ ಪಿನ್ನ ಸಂಸ್ಕೃತಿ ಚೊಲ್ಲರು ಭೌತಿಕ ಬೆಳವಣಿಗೆಗೆ ಅದು ಕಾರಣ ಆವಡು ಶ್ರದ್ಧೆ ಪಿನ್ನ ನಂಬಿಕೆಗ ನಿಶ್ಚಿತ ಜೀವನತಲು ಒರು ಘನತೆ ಒರು ನೆಮ್ಮದಿ ಪಿನ್ನ ಭದ್ರತೆಡೆ ಇನ್ಸಾನಗ ತಂಡು ಜೈಸುಡು ಶಕ್ತಿ ತನ್ನಲ್ಲು ಇನ್ನೆಂಗೂ ಅಂದ ಶ್ರದ್ಧೆಲಾಯಿಟ್ಟು ಸೋಕುಡು ಭಾವನೆಡೆ ಹೊಂದಿಟ್ಟುಲ್ಲೋ ಇನ್ಸಾನ ಈ ಜೀವನತಲು ಎಪ್ಪಂ ಜಯಿಸಿಲ್ಲ ನಂಗ ಎಪ್ಪಂ ನಂಗಲ್ಲಿ ಏದು ಪನಿ ಆವುಡು ಚೆಲ್ಲರೋ ಆತ್ಮವಿಶ್ವಾಸತ್ತೆ ಹೊಂದಿಟ್ಟಿಕ್ಕೊನೆ ಹೊರತು ನಂಗಲ್ಲಿ ಆವುಳ್ಳ ಚೆಲ್ಲರೋ ಅವಿಶ್ವಾಸತ್ತೆ ಮನಸ್ಸಲ್ಲಿ ಬೈಚೊಲಗು ತೀರಾ ಇನ್ಸಾಂಡು ಚೈತನ್ಯಮೇ ಜೀವನತಲು ಸರ್ವಸ್ವ ಆಯಿಟುಂಡು ಆ ಚೈತನ್ಯ ಆ ಇನ್ಸಾಂಡು ಹೃದಯದಲ್ಲಿ ಎಪ್ಪಂ ನೊರಿಟ್ಟಿಕ್ಕೊನು ಅವನ್ ತಂಡು ನಡವಡಿಲು ಆಚಾರ ವಿಚಾರ ತಲುಪಿನ ತಂಡು ನಾಲ್ತು ನಾಲ್ತು ಜೀವನತಲು ಅದಡೆ ರೂಢಿಸಿಯಪ್ಪ ಅವನು ಜೀವನ ನಲ್ಲಾವಡು ಈ ಚೈತನ್ಯ ಚೆಲ್ಲರದೇ ಶ್ರದ್ಧಾತ್ಮಕ ಜೀವನತ್ತು ಪ್ರೇರಕ ಶಕ್ತಿ ಆ ಜೀವನತಲು ಎಪ್ಪಂ ವಿಶ್ವಾಸ ಬೇನು ತಾನು ಮಿಂಜುಗಾಯಿಟ್ಟು ತಿನ್ನಡೇ ಚೆಲ್ಲರೋ ಓರ್ಮೆ ಇನ್ಸಾನ ಯೋನಿಗೂ ಜೀವನತಲು ಬೇನೆ ಹೊರತು ತಿನ್ನೋಗಾಯಿಟ್ಟು ಮಿಂಜಿಡೆ ಪೋಲೆ ತಪ್ಪು ಕಲ್ಪನೆ ಜೀವನತಲು ಎಪ್ಪಂ ಇಕ್ಕೋಗುತ್ತೀರ ಆ ಪೀರ್ಸ ಪಾಡ್ ಆ ಓರ್ಮೆ ಪಾಡ್ ಆ ನೇರ್ ಆ ವಿಶ್ವಾಸ ಪಿನ್ನ ಪ್ರಾಮಾಣಿಕತೆ ಜೀವನದಲ್ಲಿ ನಂಗ ಅಳವಡಿಸಿಯಪ್ಪಮೆ ನಂಗಲೇ ಆದರ್ಶ ಜೀವನಾವುಡು ಅರ್ಥಪೂರ್ಣ ಜೀವನಾವುಡು.

ఎలుగడు లేదు లేదు మొదలు ఎల్ల నన్న పాలు వివాహ భోజనదిదు విచిత్ర భక్ష్యగళివు ಈಗ ಹೀಗೆ ಔತಣದಿದು ತಗೊಳ್ಳಿ ತನಗೆ ಬಂದು.

జీవో దేవ సనాతన. ముందు తెలియదు నగలు పలిపిన జన పాతెర నమ్మ శరీర పలుపునవు దేవల్య ఆవుడిగె అంచాడ మాత్ర ఐత ఉలయితున జీవాత్మే పరమాత్మే ఆపే పంపినంచిన పాతెర ఏతు సత్యసులే నమ తిన్పున తినసుడు భక్తిని నమ జోడి ఆండ అవు ప్రసాద పండుగ పరిపినంచిన నీరుగు భక్తిని బెరసాండ అవు తీర్థ పండుగ అంచెనే ఈ శరీరుడు నమ భక్తిని సేరా ఉండ అవు దేవాలయ ఉలయిత్తున పరమాత్మ జాగ్రత్త అది యాపలా నమన్ ఆశీర్వాద మంతొందుకు ఏ పంపిన వర్త ఐకే పండి తెలియన జంతువునాం నరజన్మ దుర్లభం మాతా జీవాది ఎట్లా ఈ మనుష్య జన్మ భారీ ముఖ్యవాయిన దయపంట పాత్రద శక్తి జ్ఞానద శక్తి ధర్మకార్యం వరకు వచ్చిన ఆవుంది అవకాశ ఉందు పాత శరీర మాధ్యం సర్వధర్మ సాధన నంకు ఉపనంచిన విశేష వాయినంచిన యోగ్యత అండ పుట్టినంచిన నరమాన్య జన్మను సార్థక మార్పుంది అంట ఆయాయే వావా క్షేత్రుడు వెన్ని వెనుందుళ్ళెన అల్ప ప్రామాణికవాది అర్థ ఎన్న బగ్గి ఆలోచన మనగా భారీ సంతోష విశాలవాయనంచిన మాళవ ద్వేష ఈ మాళవ దేశ చప్పన్న దేశుడు ప్రధాన వాయిన వారి అవర్తుడు అయితే రాజధాని ఉజ్జనాపుర అప్పే ఉల్లాల్దిన అనుగ్రహుడు ఈ ఉజ్జయినిగా మహాకాళేశ్వర ఉంది వరప్రసాదుడు.

అవకాశాలు హిరియర్ మార్గదర్శన కులోన్నతి బలోన్నతి ఎన్న బగ్గి ఆలోచన మల్తండ ఈ ఉజ్జనాపురను ఆళ్వికే మల్తుంది బతి నంచిన ఎన్న అజ్జరు భుజకీర్తి మహారాజరు సత్యధర్మ న్యాయుడు పరిపాలన మల్తుంది బతినారు ఆన్న వృత్తియే మొదలు ధరణి మోహిని దేవి ఆ రాజకుమారిన కొంచెం బిరణగ మధుమే మళ్ళీ కొరిపేరు శాస్త్రాధ్యయనం వల్చిన బ్రాహ్మణే పండ వర్ణాశ్రమ ధర్ముడు వారి యోగ్యతావంతే ప్రధాన వాయిన అయింది లెక్క ఆచారవంతనాయనంచిన వ్యక్తి దిక్కుడు వారి కష్ట బహుశా ఆయన ఆలోచన మళ్ళీ అజ్జరు గురియరాదు అన్న కొంచెం బ్రాహ్మ నన్ను కడే క్షాత్ర ముందు రద్దు సేరదు పుట్టినాయను విక్రమాదిత్య అంచ పండదు ఎన్న అమ్మెరగు యాన్ ఒరియ మగేత్తు నాలుగు వర్ణుడుల ఆరు మధుమే తిరిగే వైశ్యశ్రీని మధుమేయరు అటుంజి మగే పుట్టియే క్షత్రియాణిని మధుమేయరు అయిట యాను పుట్టియే కొంచెం బ్రాహ్మణ స్త్రీలా మధుమేయరు అయిట వరరుచి పంపినంచిన ఈయన అన్నే పుట్టియే కొంచెం శూద్ర స్త్రీడు మధుమేయరు అయిట్ భర్తృహరి పంపునంచిన ఈయన మెగ్గి పుట్టియే వైశ్యస్త్రీల సంయోగుడు పుట్టినాయే భట్టి పంపినాయే ఎన్న ఒత్తుద మెగ్గి అమ్మెన్న కాల కరిండు ఈ మాళవద సింహాసన ఏరేగింది ఆండు ఆ పుత్రుడు ఎన్న అన్నె వరరుచి సంసారద బగ్గె ఆసక్తి ఇజ్జందినారు అధికారద బగ్గె వ్యామోహ ఇజ్జందినారు పట్ట నిక్కే ఆండ మెగ్గి ఆ పండదు ఆరు వంజి రీతిన సన్యాసిన రూపుడు బతుకున్నారు ఎన్నికనగా వైరాగ్య శతకును బరెదు వారిమల్ల పుగర్తె పడినారు ఎన్న మెగ్గి భట్టి యాను పాడి గెరెను మీరు నాయత్తు అంచేత ఆయన మంత్రి పండుది ఆయన దివండే భర్తృహరి అండన సాధిడే దుమ్ముపోయినారు భర్తృహరిన నీతి శతక వారి పుగార్తె పడినారు అంచిత్తిన యోగ్యతా ఉంటారాయన జనకుల నడు పుట్టిన దావర ఆ యోగ్యతను వరితునుడు పంపిన కారణకు పోడాదు ఎన్నాతిగే దింజ ప్రయత్న ఆయన బతినాయే కలియుగుడు ఏరు శ్రేష్ఠే ఈ వర్తమానుడు పండ మాతెల్ల పంపేరు విక్రమాదిత్యే పండుది ఉదర విక్రమే ఆదిత్య పంపిన ఉదర బతన ఇంకా దేవలోకుడు కొంచెం కాలుడు దేవలోకుడు వంచి పంత నడతడు నలిపు నంచిన స్త్రీయరు లేరు ఇంద్రా రంభాది నారియరు అయితే ఎడ్డ నలిపినాలు ఏరు పంపిన వచ్చి పంత అండుగే ఆ పొట్టుడు రంబెల ఊర్వశిల మాతిరల గెందు అఖిలడ ఏరు పంపిన వయ్యకయ్య అనగా తీర్మాన కొరియర దేవలోకుడు ఇంద్రే ఎనన్లెత్తే అజపత్తనాలు విద్యను కల్తినాయ్యాను అయితే నృత్యకళ ఇలా వంజి.

రాజా విక్రమ, అంజాయగారి ఆయన చేసిన ఈ కాపాలి కనుక ఎరుదు, లోకు ఎడ్డను మళ్తా అయి కాత్ర, శాశ్వతమైతే ఈ రాజ్యాలు కూడా ఉంజి సావిరద ఐశ్వర్యం దిక్కు కొరతే తప్పే కాళికామాత కొరినంచిన అనుగ్రహ అత మాత్రాత్ విశేషమైన శక్తి ఆయుద చంద్రహాస నా నిన్ను తెదొల్నా పడు కొంచెం మళ్ళా కత్తిలా నిన్న కైకు కొరియరు ఆ కడసలేను పదొందు అప్పకి నమస్కారం అంతదు కుడయను రాజ్యకు బత్తే రాజ్యకు బత్తిన పుత్రుడు భారీ ఆచిరుడు ఎన్న మెగ్గి బట్టికేండి దానన్న ఇత తడ ఆయన రాదాండు నడతనండి పూరా పండే ఎన్న మెగ్గి అయి మంత్రి ఇంచాయతే వండి భారీ బుద్ధివంతి అయిన ఆయన ఆయన మంత్రి మల్దిని ఆయన బుద్ధివంతిగా మూలలా ప్రయోగం మల్తాయి అన్నా అప్పే కొన్నంచిన ఉంజి వర్షద ఆయుష్యను నీకు రెండు వర్ష ఉంజి సావిర వర్షద ఆయుష్యను నీకు 2000 వర్షాల పిల్లక యాన మల్పే అవి ఇచ్చా ఉంజి సావిర వర్ష రాజ్యను ఆళ్ళామని పిలత్త నీకు అనుగ్రహ అప్పు కొంచెం వేల మల్పు ప్రతి ఆది తింగులు కూడా లోక సంచార మల్పు ఆది తింగులు ఇడీ తిరుగుని ఆది తింగులు సింహ

0: ఏంట్యా ఎల్లెల్ అక్కల తమ్రా
1: ఎంచి సావుద పద్యమే ఉంది.
2: హాయ్ యానిగన్ రక్ష శెట్టి నీకు కేనందులరు రేడియో సారంగ్ 107.8 FM రంగు రంగు దవదు.